వసుందరం భవంబునాథ మందరం ప్రఫుల్ల కంచలోచనం మదాది దోషమోచనం జలం భవ విక్రమ ప్రభు ప్రమేయ వైభవం నితంగ చాపకారకం వరం త్రిలోకనాయకం దినేశ వంద మండనం మహేశ చాప ఖండనం మునేంద్ర సంతరందనం సురారి వృందవందనం మనోజ వైరి వందితం మరాజు దేవ సేవితం విశ్వభూత విగ్రహం సమస్త దూషణాపాం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాం గతిం భజేత శక్తి తానుజం సచిం ప్రతి ప్రియానురం పదంగ్రి మూలయే నరా భరంతి హీన మత్సర పదంతి నోభవర్ణ వేవి తర్క వేసి సంకుర విక్తవాసినా సదా భజంతి ముక్త ముద నిరస్ంద్రియాదికం ప్రయాంతి దేవతిం సుఖం సమేకమద్భుతం ప్రభం నిరేహమేశ్వరం విభం జగద్గురం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం గురోగిణాం సుదర్లభం స్వభక్త కల్పపాదపం సమం సుదేవ్యమన్వహం అనూపరూప భూపతిం నతో అమర్విజాపదం ప్రదేదమే నమామి తే పదాబ్జ భక్తి దేహిమి పడంతి ఏ సవం విదన్నరా సరేణ తే పదం వ్రజంతి నా

0: రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయై సార్వభౌమా సర్వాయుషాంతాపరార్థాత్ పృథివ్యై సముద్ర పర్యంతాయ ఏకరాడితి పదప్యేదశ్లోకో విగీతో మరుతః పరివేష్టారో మరుతస్యాపతంత్రియై ఆవిక్షితస్య కామప్రయేర్
1: ఓం
0: విషవాత విషవాత బాహోర తప్పిత పాత.